0: పూర్తిం స్మరన్ మహిళా బాల వికాస్ మంత్రి అన్నపూర్ణా దేవీ అద్య ఉక్తవతీ యత్ ప్రత్యేక నవజీవన మాతుః గర్భాత్ ఆరభ్యతే. గర్భావస్థాయాః ప్రత్యేక చరణేన సహ సురక్షితస్య స్వస్థస్య ఆదరయుక్తస్య చ పరిచర్చాయాః అధికారోపి దత్తే. సామాజిక ప్రసార మాధ్యమే సా అకథయత్ యత్ విగత దశకే లక్షోపలక్ష గర్భిణీ మహిళానాం సమయోచిత స్వాస్థ్య పరీక్షణాని విశేషజ్ఞానాం పరామర్శాని ఉన్నత మాతృ స్వాస్థ్య సేవాశ్చ ప్రదానోపక్రమః సురక్షిత మాతృత్వం జన ఆందోళనం అకరోదితి. సా అకథయత్ ఏషా న కేవలం యోజనా అస్తి అపి తు ప్రత్యేకం మాత్రే తస్యాః గర్భస్థ శిశవే చ స్వస్థ భవిష్యాయ సర్వకారస్య ఏకా ప్రతిబద్ధత అపి వర్తతే ఇతి.
1: ఆకాశవాణి కా యే రాయపూర్ ఔర్ సరాయిపాలి కేంద్ర హై. 6:30 హుయే హై. प्रस्तुत है प्रायोजित कार्यक्रम हमारी बेड़ियां.